0: తిలక వర్ధన టెక్స్టైల్స్.
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ ఆఫ్ ఫ్లో వెజబెనా.
2: సిట్ పెదగని కల్ భవతి అవలక్షణ నోవి. ఓయత్ వాలెట వర్షి వెన్న ఫినిషింగ్ వహలక్ నం కలర్ ఆఫ్ తమై.
3: ఉపన్ ది